0: హెల్ప్ యూ.
1: కనుక ఇది ఏ సహాయం చేయలేదు.
0: ఇట్ వోంట్ గివ్ ఎనీ హెల్ప్.
1: పిచ్చివాడా,
0: ఇది
1: కేవలం ఏదో నిన్ను ఉద్ధరిస్తుందని విశ్వసిస్తున్నావు.
0: యు థింక్ దట్ ఇట్స్ గోయింగ్ టు రిడీమ్ యూ.

0: నహి నహి నహి రక్షతి డుక్నుంకరణి. ఓ పిచ్చివాడ, ఏమిటి ఈ డుక్నుంకరణి? నిన్ను ఎప్పుడు రక్షిస్తుంది? ఏ విధమైనటువంటి ప్రమాదంలో నిన్ను రక్షిస్తుంది? ఇది రక్షించదు. భజ గోవిందం భజ గోవిందం. భగవంతుని స్మరించు.
1: ఓ మ్యాట్ క్యాప్, ఇన్ వాట్ వే దిస్ గ్రామర్ ప్రిన్సిపల్ డుక్నుంకరణే ఈజ్ ఆఫ్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ యూస్ టు యూ? ఇట్ విల్ నాట్ ప్రొటెక్ట్ యూ. చాంట్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: ఈ గోవిందం ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ దిస్ గోవిందం?
0: కేవలం నీ యందే ఉంటుండాలి.
1: He is within you.
0: దైవత్వం అనేటువంటిది బయట ప్రదేశంలో లేదు.
1: Divinity is not present outside.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: It is everywhere.
0: అంతర్ బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. లోపల వెలుపల సర్వత్రా కూడా ఉంటుండాలి.
1: It is present inside, outside and everywhere.
0: కానీ ఏమీ తెలియనటువంటి వాడు భగవంతుని వెతుకుతున్నాను భగవంతుని వెతుకుతున్నాను, ఇది కేవలం మూర్ఖత్వమే ఉంటుండాలి.
1: The one who does not know anything, he goes on saying that he is in search of God.
0: ఇది వెతకవలసినటువంటిది కాదు.
1: It is not the one that you can get it that way.
0: తెలుసుకోవలసినటువంటిది.
1: You have to know.
0: ఏ విధంగా?
1: How?
0: తనకున్నటువంటి దుర్గుణములు దూరం చేస్తే దాని పాటికి అదే బయటపడుతుంది.
1: If you give up your bad qualities, it comes on its own.
0: ఇవన్నీ కూడాను దానికి కప్పబడినటువంటివి.
1: They all cover it up.
0: ఈ కప్పబడినటువంటివి తీసివేస్తే నీ స్వస్వరూపం నీకు సందర్శించేస్తుంది.
1: If you remove all these covering bad qualities, you know your
0: nature. కనుక మానవుడు అనేక శక్తులు ఉంటున్నాయి.
1: Man has so many abilities.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏ ఇది కనిపెడుతున్నారో ఆ సర్వశక్తులు కూడా మానవుని యందే ఉంటున్నాయి.
1: వాట్ ఆల్ ద పవర్ దాట్ ఇస్ ఎక్స్పెరిమెంటెడ్ అండ్ డిస్కవర్డ్ బై ద సైంటిస్ట్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: కేవలం బాహ్యమైనటువంటి పరిశోధనలు సల్పుతూ వస్తున్నారే కానీ అంతర్ పరిశోధనలు సల్పటం లేదు.
1: దే ఓన్లీ ఇన్వెస్టిగేట్ ఇన్ ద ఔటర్ వరల్డ్ బట్ దే డు నాట్ ఎక్స్పెరిమెంట్ విత్ హిమ్.
0: ప్రతి దానికి కూడా ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, కెమెరా తీసి ఫోటో తీస్తే ఆ మనిషి ఈ పిక్చర్ లో వచ్చేస్తుంది.
1: హియర్ ఇస్ ఎ మ్యాన్. If you just click your camera, you will have his photograph.
0: Aithe elanti picture vastundi?
1: What sort of picture?
0: Nee deham paina ee ee bhagamulu unnayo, ee ee vastramulu vesukunnavu, ee ee rangulu untunnayo, avanni vastuntayi.
1: You'll get there in the picture, you're dressed in the color and your form.
0: Aithe bahyamaini vastunnayi kani antarmainatundi raavatam ledhu.
1: You get only the external but not the internal.
0: Adhe x-ray photo teeseste lopala unnatundi bones, ee nerves, ee muscles anni kudanu vachesestayi.
1: But in an x-ray photo, you'll find your bones and nerves and the muscles there.
0: కనుక ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము ఈ బాహ్యమైన ఫోటోగ్రాఫర్ వంటిది.
1: The modern education is something like an external photograph.
0: ఈ ఆధ్యాత్మిక సంస్కృతి అనేటువంటిది ఎక్స్రే ఫోటో వంటిది, లోపల ఉన్నటువంటిది అంతా కూడా నువ్వు కనిపించేటువంటిది.
1: Whereas spiritual culture is like an x-ray photo that speaks of within.
0: కనుకనే దీనికి ఒక ఆధ్యాత్మికమైనటువంటిది అత్యవసరం.
1: Spirituality is essential.
0: ఈనాడు నైతికము ధార్మికము ఆధ్యాత్మికము మూడు లేనటువంటి చదువులుగా రూపొందుతున్నాయి.
1: టుడే వీ హ్యావ్ ది ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ మొరాలిటీ రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఆనాటి విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేశాడు.
1: విశ్వామిత్ర అండర్ టు పెనెన్స్ ఇన్
0: ఆ తపస్సు చేయటం చేత
1: బికాస్
0: ఆదిత్య హృదయము అనేటువంటి దాన్ని కనిపెట్టాడు.
1: హీ డిస్కవర్డ్ ఆదిత్య హృదయం.
0: ఈ ఆదిత్య హృదయం నుంచి కూడాను అన్ని అస్త్రములు కూడాను ప్రారంభమైనాయి.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్ హీ కుడ్ హ్యావ్ ఆల్ ద వెపన్స్.
0: అయితే ఇంత గొప్ప అస్త్రములు ఉండి కూడాను శ్రీరామచంద్రుడు ఎందుకు శరణు చొచ్చాడు?
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద మైటీ పవర్ వై డిడ్ విశ్వామిత్ర
0: సరెండర్ టు రామ? చంపడానికి శ్రీరాముని ఎందుకు ఆశ్రయించాడు?
1: వై షుడ్ హీ గో టు రామ టు కిల్ ఆల్ ద డెమన్స్?
0: అనగా అక్కడ కొన్ని పద్ధతులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్ లే.
0: విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న టైంలో ఇతను ఒక జపం చేయాలా ఒక విధమైన యాగం చేయాలి అని సంకల్పించుకున్నాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పెనెన్స్ హీ ఆల్సో వాంటెడ్ టు కండక్ట్ యాగ.
0: యాగం చేసే సమయంలో తాను యాగం చేసేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి హింసలకు పాల్గొనకూడదు.
1: ద వన్ హూ పర్ఫార్మ్స్ యాగ షుడ్ నాట్ రిసార్ట్ టు వయలెన్స్.
0: యాగ దీక్షను పూనాడు.
1: Yes, he is determined to conduct yaga.
0: ఆ దీక్షను ఆ ప్రామిస్ నిలబెట్టుకునే నిమిత్తము ఆ యజ్ఞంలో ఉండిన సమయంలో తాను ఏ విధమైనటువంటి క్రోధములు కాని ద్వేషములు కాని అందులో ఆవిర్భవించరాదు.
1: As he has undertaken a promise that he will conduct the yaga, he should not entertain any feelings of
0: కనుకనే తాను బ్రహ్మగా నిలిచి యాగం చేస్తున్నాడు కనుక తనకు

0: న్యాయంగా రాములు ఉండాలని కోరాడు.
1: As he stood there as the chief priest to conduct the yaga, he wanted the help of Rama.
0: రాములు అనగా ఎవరు?
1: Who is Rama?
0: దశరథ మహారాజుకు కుమారుడు కాదు.
1: Not the son of Dasharatha.
0: Rameti iti Ramaha. Atma Ramudu.
1: He is the one of the spirit, Atma.
0: అది ఆత్మతత్వం సర్వత్రా ఉంటుండాలి.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ఆత్మ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆత్మ సర్వలు ఎందు కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ చైతన్యమే యొక్క భగవత్ స్వరూపము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ డివినిటీ.
0: నో కాన్షియస్నెస్.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
0: కాన్షియస్నెస్
1: కాన్షియన్స్ ఇస్ డివినిటీ.
0: కనుక అదే అందరి ఎందు సమత్వంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఈక్వలీ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక మన కాన్షియన్స్ కు ఏమాత్రము విరుద్ధంగా పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ యాక్ట్ అగెన్స్ట్ అవర్ కాన్షియన్స్.
0: అది ఏ దైవాజ్ఞ.
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: దానిని మనము ఆచరణలో పెట్టడానికే ఇన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.
1: ఇన్ ఆర్డర్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ వీ అండర్టేక్
0: ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్.
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు, అదే ఆవిర్భవిస్తుంది.
1: ఇఫ్ యూ లవ్ హోల్ హార్టెడ్లీ యూ విల్ హ్యావ్ ది ప్రాక్టీస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: చిన్న బిడ్డను కింద పెట్టింది, అమ్మ పై మిద్దెలో పనిచేస్తుండాలి.
1: మదర్ ఈస్ వర్కింగ్ ఆన్ ద టెరెస్ విత్ ద చైల్డ్ అండ్ ద డౌన్ స్టేర్.
0: బిడ్డ నిద్రపోతుండాలి.
1: చైల్డ్ ఇస్ స్లీపింగ్.
0: కానీ తక్షణమే లేచి ఏడ్చింది బిడ్డ.
1: ద చైల్డ్ గాట్ అప్ అండ్ క్రైడ్.
0: లేచేటప్పటికి అరిచేటప్పటికి తల్లి పైన ఉన్నటువంటి తల్లి పని పూర్తి వదిలిపెట్టి కిందికి వచ్చి దిగేస్తుంది.
1: మదర్ డ్రాప్డ్ ఆల్ ద వర్క్ షీ వాస్ డూయింగ్ ఎట్ ద టైమ్ అండ్ గాట్ డౌన్.
0: తగి వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుని ఆ ఏడుపును చల్లార్చుతుంది.
1: అండ్ దెన్ షీ మదర్ లిఫ్టెడ్ ద బేబీ అండ్ కరెస్డ్ ద బేబీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఈ ప్రకృతి యందు మానవుడు అనేక రకమైనటువంటి చిక్కులకు కష్టములకు గురి అయిపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు సో మెనీ ట్రబుల్స్ అండ్ టర్మాయిల్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కెవ్వును ఏడుస్తాడు భగవంతుని కోసమని.
1: హీ క్రైస్ ఫర్ గాడ్.
0: అప్పుడు ఎక్కడ ఉండినప్పటికీ భగవంతుడు టక్కన దిగి వచ్చేసేస్తాడు.
1: వేర్ ఎవర్ హీ ఈస్ గాడ్ విల్ డిసెండ్ ఇమ్మీడియట్లీ.
0: ఎట్లా ఏడ్చటం? హృదయపూర్వకంగా ప్రార్థన చేయటమే ఏడ్చటం.
1: ఇఫ్ యూ ప్రే హోల్ హార్టెడ్లీ,
0: హృదయపూర్వకంగా ప్రేమించటమే ఏడ్చటం.
1: ఇఫ్ యూ లవ్ హోల్ హార్టెడ్లీ ఇస్ యర్నింగ్, పైనింగ్ ఫర్ ద గాడ్.
0: అంతేకాని పైన నుంచి తల్లి దిగి రావాలంటే నా బిడ్డ ఏ తాళానికి తగినట్టుగా ఏడుస్తా ఉంది, ఏ స్థితిలో ఏడుస్తా ఉంది అని ఆ తల్లి ఏమాత్రం విచారణ చేయదు.
1: ఇన్ ఆర్డర్ టు కమ్ డౌన్ ద మదర్ ఇస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ట్యూన్ అండ్ ద రిథమ్ ఆఫ్ ది క్రై ఆఫ్ ద బేబీ.
0: ఏడిస్తే చాలు, పరిగెత్తుస్తుంది.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ది బేబీ క్రైస్, మదర్ వుడ్ రెస్పాండ్.
0: మానవులందరూ కూడాను.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ క్రైయింగ్ టుడే.
0: పుట్టినప్పుడు ఏడ్చినారు.
1: You cry at the time of
0: birth. You cry at the time of
1: death. You cry at the time of
0: death. మధ్యమన్న ఎందుకు ఏడ్చినారు?
1: In between you cry for several
0: reasons. ధర్మజ్ఞాని కలుగుచుండ ఉద్ధరింప ఏడ్చినారా?
1: In the absence of dharma did you ever cry?
0: దేని కోసం ఏడ్చినావా?
1: What for you cry?
0: ఏడుపు కోసం ఏడ్చినావా?
1: You cry for crying sake.
0: ఏడుస్తున్నారు కానీ దైవం కోసం ఏడ్చటం లేదు.
1: We don't cry for God.
0: అది ఏ రామకృష్ణ పరమహంస కూడా చెప్పాడు.
1: The same thing is stated by Ramakrishna Paramahamsa.
0: స్వామి, నీకు అయినట్టుగా మాకు కూడా సాక్షాత్కారం త్వరలో జరుగుతుందా అన్నారు.
1: సమ్ ఆస్క్డ్ హిమ్, స్వామి, వుడ్ వి, ఇస్ ఇట్ పాసిబుల్ టు సీ గాడ్ యాస్ యు సీ హిమ్?
0: తప్పక జరుగుతుంది.
1: ఇస్ ఇట్ సర్టెన్?
0: నేను నీవు ఎంత మాట్లాడుతున్నామో దైవంతో నీవు నువ్వు మాట్లాడవచ్చు.
1: ఇస్ ఇట్ జస్ట్ యూ అండ్ ఐ టాక్ హియర్, యూ కెన్ ఆల్సో కన్వర్స్ విత్ గాడ్.
0: అయితే ఎట్లా?
1: హౌ?
0: ఎట్లంటున్నావా? నీవు భార్య కోసం ఏడుస్తున్నావు, పిల్లల కోసం ఏడుస్తున్నావు, ఉద్యోగం కోసం ఏడుస్తున్నావు, పదవుల కోసం ఏడుస్తున్నావు, చదువుల కోసం ఏడుస్తున్నావు, దైవం కోసం ఏడుస్తున్నావా?
1: You pine and you worry yourself for the family and the children, the position and job. Did you ever
0: pine?
1: You cry for God in the same way.
0: తప్పక దైవం ప్రత్యక్షం అవుతాడు.
1: Certainly God will manifest.
0: దైవం ఎక్కడో లేడు.
1: God is not elsewhere.
0: తన యందే ఉంటుండాలి.
1: He is within you.
0: తన దాన్ని తను తెలుసుకోలేకపోతున్నాడు.
1: You are not able to know that.
0: అనేక మంది ముక్కు పైన అద్దాలు పెట్టుకుంటారు.
1: Many will have glasses above the nose.
0: కానీ ముఖం కడుక్కున్నప్పుడు తీసి పెడతారు, తిరిగి వేసుకుంటారు. ఎక్కడ వెతికితే చిక్కుతాయి? తన ముక్కు పైన ఉన్న అద్దములు ఎక్కడ వెతికితే చిక్కుతాయి?
1: ద గ్లాసెస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ది వెరీ నోస్, వేర్ డు యూ సర్చ్ ఫర్ దెమ్?
0: ఈనాడు అట్టనే ఉంటుండాలి.
1: ద ప్రెసెంట్ సిచ్యువేషన్,
0: తన ముక్కు పైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ, అద్దాలు ఎక్కడ అని వెతుకుతున్నాడు.
1: గ్లాసెస్ ఆర్ ప్రెసెంట్ అబౌట్ ద నోస్ బట్ హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద గ్లాసెస్.
0: దైవం ఎక్కడాని వెతికేటువంటి వాడు తనను తాను ఎక్కడాని వెతికినటువంటి మూర్ఖుడిగా ఉంటున్నాడు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈ సర్చింగ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: ఎక్కడ వెతుకుతాడు తనం తాను?
1: Where does he
0: inquire? దైవం.
1: He is God.
0: సర్వత్రా దైవమే.
1: God is everywhere.
0: దైవం లేని పదార్థమే లేదు.
1: There is no material.
0: దైవం లేని వ్యక్తియే లేదు.
1: There is no person.
0: దైవం లేని శబ్దమే లేదు.
1: There is no sound without God.
0: దైవం లేని పదార్థమే లేదు.
1: There is no matter without God.
0: కనుకనే ప్రతి విషయమునందును, ప్రతి వస్తువునందును, ప్రతి వ్యక్తియందును దైవత్వం ఇమిడి ఉంటుండాలి.
1: In every matter, in every object, in every individual there is divinity.
0: ఎట్ట తెలుసుకోగలవు?
1: How do you know that?
0: ఇప్పుడు నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
1: There is air around you.
0: నీ కంటి కనిపిస్తుందా?
1: Do you see it?
0: లేదు.
1: నో.
0: కానీ చెవులకు వినిపిస్తుంది.
1: హౌఆర్ యూ లిసన్ ద
0: సౌండ్? కంటికి కనిపించినంత మాత్రం దేవుడు లేడనే అర్థం.
1: యాజ్ యూ డోంట్ సీ విత్ యువర్ ఐ కెన్ యూ డినై గాడ్?
0: ఆ గాలి లేకపోతే నీ వెంట నిలిచగలగావు.
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్.
0: గాలి ఉంది,
1: దేర్ ఇస్,
0: కానీ కనిపించదు.
1: బట్ యు డోంట్ సీ.
0: దాన్ని పట్టుకోవడానికి చేత కాదు.
1: యు కెనాట్ క్యాచ్ ఇట్.
0: చేత కానంత మాత్రం గాలి లేదని చెప్పడానికి వీలు కాదు.
1: యాజ్ యూ కాన్ డూ ఇట్ యూ కెనాట్ డినై ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్.
0: కనిపించకుండా మాత్రం లేడని చెప్పడానికి వీలు కాదు.
1: యాజ్ యూ కెనాట్ సీ విత్ ద నేకెడ్ ఐ యూ కెనాట్ డినై.
0: నేనున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు.
1: I exist, so God is also present.
0: ఎందుకంటే దైవతత్వంతోనే నేను ఉండగలిగాను.
1: Because I live with the divinity only.
0: ఈ విధమైనటువంటి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండాలి.
1: That sort of self-confidence should be present.
0: విశ్వాసమే లేకుండా దైవం కావాలంటే ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: Without this faith, how do you acquire? How do you know God?
0: తనపైనైనా తనకు విశ్వాసం ఉండాలి.
1: At least
0: అదే చెప్పాడు. Faith, faith, faith in yourself and faith, faith, faith in God. This is the secret of greatness.
1: So you should have faith, faith in yourself. Then you have faith in God.
0: ఈ రెండు ఉండినప్పుడే నీ యొక్క అంతరాత్మ తప్పుతుంది.
1: When you have these both, you will know the inner sense.
0: నీ పైన నీకు faith లేదు.
1: You have no faith in yourself.
0: దైవం పైన faith లేదు.
1: You have no faith in God.
0: దైవాన్ని ఏ రీతిగా నీవు పొందగలవు?
1: Then how do you acquire divinity?
0: ఇది అసాధ్యం.
1: It is impossible.
0: ఇంకా 1000 జన్మలు ఎత్తినా కూడా ఇది వీలు కాదు.
1: You may take 1000 births. It is impossible.
0: ఎందుకంటే తనలోనే ఉండినటువంటి దాన్ని తను తెలుసుకోలేకపోతుంది.
1: Because you are not able to know that is
0: within you. ఎక్కడో పోనక్కర్లేదు.
1: You don't need to go any far.
0: ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: You don't need to search for him.
0: కనుకని ఈనాడు మనం చేస్తున్నటువంటి పరిశోధనలన్నీ కూడాను కేవలం విచిత్రమైన పరిశోధనలు జరుపుతున్నాం.
1: All our inquiries are funny.
0: సైన్స్ లో కానీ సైన్స్ లో కానీ
1: ఏదర్ ఇన్ సైన్స్
0: ఇంకా ఆధ్యాత్మికంలో
1: కానీ
0: నైతికంలో కానీ భౌతికంలో కానీ లౌకికంలో కానీ అన్నింటి ఎందుకు మనం వెతుకుతున్నటువంటి కూడా కృత్రిమైనటువంటి దాన్ని వెతుకుతున్నాం.
1: ఆల్ అవర్ సర్చ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: కానీ ప్రేమతో వెతకాలి.
1: బట్ వీ షుడ్ సర్చ్ విత్ లవ్.
0: దాన్ని తెలుసుకోవడానికి అదొక్కటే సరి అయినటువంటి ఒక అస్త్రం.
1: లవ్ ఈస్ ద ప్రాపర్ పాత్ ఇన్స్ట్రుమెంట్ టు నో దాట్.
0: ఆ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఇంకెన్ని చేసి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ అదర్ థింగ్స్ ఆర్ యూస్ లెస్.
0: మనకు కంటికి కనిపించినటువంటి ఎన్నో ఇన్సెక్ట్స్ అంతా ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ ఇన్సెక్ట్స్ దట్ యు డోంట్ సీ విత్ యువర్ ఐ.
0: కానీ భూతద్దం తీసుకుని దాన్ని చూడాలి.
1: బట్ టేక్ ద లెన్స్ యు కెన్ సీ.
0: ఆ అద్దమునకే అవి కనిపిస్తాయి.
1: యు కెన్ సీ విత్ ద లెన్స్.
0: మిగతా దానికి కనిపించవు.
1: నాట్ అదర్వైజ్.
0: కనుకనే ఈనాటి మన విద్యలన్నీ కూడాను కేవలం భౌతికమైన జీవితోపాధి కోసం నిమిత్తం మనం విద్యను అభ్యసిస్తున్నాం.
1: సో ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ అవర్ లివింగ్, దట్స్ ఆల్.
0: ఈ పరిశోధనలు అన్ని కూడాను స్వార్థం కోసం చేస్తున్నాం.
1: ఆల్ అవర్ రీసెర్చ్ ఇస్ ఫర్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం కాకుండా విశాలమైన భావంతో లోకస్సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని పెద్ద విశాల భావంతో చేయి, తప్పక నీకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యు డు ఇట్ వితౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, ఇఫ్ ద బ్రాడ్ ఫీలింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్ రేస్, యు విల్ సక్సీడ్.
0: ఈ వైజ్ఞాన శాస్త్రంలో కొత్త కొత్త పరిశోధనలంతా చేస్తూ వస్తున్నారు.
1: Many countries have undertaken research in science.
0: కాని ఈ నాటివి కాదు.
1: They are not of this day.
0: ఏనాడు ఏ వేల కాలంలో నుంచి కూడా జరుగుతూ వస్తుంది అది భారతదేశంలో.
1: In Bharat it has been going on since thousands of years.
0: హిరణ్యకశిపుడు ఏ నాటి వాడు?
1: హిరణ్యకశిపుడు what times?
0: అతను గొప్ప సైంటిస్ట్.
1: He's a great scientist.
0: అతను అనేక రకములైనటువంటి పంచభూతములను కూడా శోధించాడు.
1: He inquired, investigated five elements.
0: పంచభూతములను కూడా హస్తగతం గావించుకున్నాడు.
1: He could have full control on them.
0: భూమిని క్రమక్రమేణ తిప్పడానికి ప్రయత్నం చేశాడు.
1: He could also move earth planet.
0: కానీ చంద్రమండలం కూడా వెళ్ళాడు.
1: He also reached moon.
0: క్రమక్రమేణ నక్షత్ర మండలానికి పోవడానికి కూడా ప్రయత్నించాడు.
1: హీ మేడ్ అన్ అటెంప్ట్ టు రీచ్ స్టార్.
0: ధ్రువ నక్షత్రాన్ని క్రమక్రమేణ కొంచెం మార్పు చేయాలని చేశాడు.
1: హీ మేడ్ అన్ అటెంప్ట్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్టార్.
0: ఈ లోపల ప్రళయం ప్రారంభమైంది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ప్రళయ.
0: కనుక అతనికంటే మించినటువంటి సైంటిస్ట్ ఈనాడు?
1: డూ యూ ఫైండ్ సైంటిస్ట్ గ్రేటర్ దాన్ హిరణ్యకశిపు?
0: దాంట్లో 1000 ఒక భాగం కూడా లేదు ఈనాడు సైంటిస్ట్ లో.
1: సైంటిస్ట్ టుడే ఇస్ నాట్ 1000.
0: భారతదేశం యొక్క దివ్య శక్తి ఎత్తిది అనేటువంటిది విద్యార్థులు గుర్తించాలి.
1: ద గ్రేట్ పవర్, మైటీ పవర్ ఇన్ భారత్ యస్ మస్ట్ బి నోన్ టు
0: విద్యార్థి అయినటువంటి తన బాలుడే కూడా తండ్రికి బోధిస్తూ వచ్చాడు.
1: దో ఈస్ సో యంగ్ హీ స్టార్టెడ్ టీచింగ్ టు హిస్ ఫాదర్.
0: నాన్న ఎన్నో సాధిస్తూ వచ్చావు.
1: ఫాదర్ యు అకంప్లిష్డ్ మెనీ.
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
1: యు కుడ్ కాంకర్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఇంద్రియాలోకము చిత్తము గెలువ నేరవు.
1: You could not conquer your senses and your mind.
0: ఏమి ప్రయోజనం?
1: What is the use?
0: నీ యొక్క ఇంద్రియములను నీ వశం చేసుకోకుండా పోయినప్పుడు నీవు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without sense control, what is the fun of controlling other things?
0: నేను అన్ని విద్యలు చదివానన్నాడు.
1: You say I have learnt all.
0: నా గురువులు కూడా నాకు అన్ని విద్యలు బోధించారు.
1: My teachers also taught everything.
0: ఏం బోధించారు చెప్పమన్నాడు హిరణ్యకశిపు.
1: హిరణ్యకశిపు ask, tell what your teachers taught you.
0: చదివించిరి నను గురువులు.
1: My teachers made me learn.
0: చదివితి ధర్మ అర్థ కామ మోక్షములు.
1: ఐ స్టడీడ్ ఆల్ దట్ రిలేటింగ్ టు ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి
1: I have known all the secrets of knowledge and information, Father.
0: ఏమిటి ఆ నారజీ?
1: What is that?
0: ఆ మర్మం ఏమిటి?
1: What is the secret?
0: ఓం నమో నారాయణాయ.
1: The secret is Om Namo Narayanaya.
0: Om.
1: Om.
0: అది ప్రణవనాదము.
1: That is ప్రణవ.
0: అది ప్రారంభంలో కూరిపోయినటువంటిది.
1: It is the one present in the beginning.
0: అది ఆది శబ్దము.
1: It is the first word.
0: ఈ ఆది శబ్దం నుండి ఆ కా చాట తాప యశ ఈ 8 అక్షరాలు పుట్టాయి.
1: The 8 letters are born out of that primal sound.
0: ఆ కా చాట తాప యశ.
1: The 8 letters are originator of the primal sound.
0: ఈ 8 అక్షరముల నుంచినే సర్వ వేదములు ప్రారంభమైనాయి.
1: All Vedas are the products out of these 8 letters.
0: దీనిని సర్వ వేద ఉపనిషత్తులంత కూడాను అభివృద్ధి గావించిన సారస్వతుడు.
1: So it's all the Vedic and Upanishadic literature.
0: ఇది అకాచేత తపయశ అని.
1: These are the 8 letters present in all those texts.
0: ఈ 8 అక్షరములతోనే అనంతో వై వేదః అన్నారు.
1: The infinite knowledge is composed with these letters.
0: మీకు తెలిసిన పిల్లలకు
1: స్టూడెంట్స్ నౌ
0: ఇంగ్లీష్ లెటర్స్ లోపల 26 అక్షరాలు ఉంటాయి.
1: ఇన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లో ఇంత పెద్ద గ్రంథం రాయొచ్చు.
1: విత్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ కంపోజ్ బిగ్ వాల్యూమ్.
0: ఈ 26 లెటర్స్
1: ఆల్ ఎవ్రీథింగ్ కంటైన్స్ దీస్ 26 లెటర్స్.
0: నాలుగు వైర్లు ఉంటుంటాయి వైలిన్ లోపల.
1: వైలిన్ హ్యాస్ 4 వైర్స్.
0: నాలుగు వైర్లు వైలిన్ లోపల నన్ను రాగాలు అంతా కూడా పాడొచ్చు.
1: విత్ దీస్ 4 వైర్స్ ఆఫ్ ఎ వైలిన్ యూ కెన్ ప్లే మెనీ ట్యూన్స్.
0: అదే రకంగానే ఈ ఆకా చాటా తాపయశ అనేటువంటి 8 అక్షరాలపనే వేదమంతా ప్రారంభమైంది.
1: విత్ దీస్ 8 లెటర్స్ ఆల్ వేదాస్ ఆర్ కంపోజ్డ్.
0: ఈ శబ్దం నుంచి వచ్చినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు పెట్టారు.
1: అండ్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద ప్రైమల్ సౌండ్ ఇట్ ఇస్ కాల్డ్ శృతి. దట్ విచ్ ఇస్ హర్డ్
0: అనగా వినికిడి చేత లభ్యమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ అక్వైర్డ్ బై హియరింగ్ ఆడిషన్.
0: ఇప్పుడు ఈ వినికిడి చేతనే 3 మాత్రమే మొట్టమొదట ప్రారంభమైన వేదములు.
1: ఇన్ వేద 3 థింగ్స్ స్టార్టెడ్ ద బిగినింగ్.
0: అవి త్రయి అని.
1: దట్ ఈస్ త్రయి
0: అనగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము.
1: ఋగ్వేద యజుర్వేద సామవేద.
0: ఋగ్వేదం అనేటువంటిది మంత్ర స్వరూపము.
1: ఋగ్వేద ఇస్ వన్ ఆఫ్ మంత్ర.
0: మంత్రం అనగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై మంత్ర?
0: ఓం నమో నారాయణాయ, ఓం నమశివ, ఇది కాదు మంత్రం.
1: ఇస్ నాట్ నమో నారాయణాయ.
0: మనన త్రాణ సమ్మిళితం ఇతి మంత్ర అన్నారు. అనగా విన్నటువంటిది మననం చేసుకోవటము, మననం చేసినటువంటిది ప్రాక్టికల్ లో పెట్టడం, ఇదే మంత్రం.
1: మంత్ర మీన్స్ దట్ విచ్ ఇస్ హర్డ్ మస్ట్ బి రీకాపిచ్యులేటెడ్ అండ్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఈ మూడింటిని చేసేటువంటి వాడు మనిషి.
1: ఇట్స్ ఓన్లీ ది ట్రూ హ్యూమన్ హూ డస్ దీస్ త్రీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఈస్ సెడ్. ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: వర్డ్స్ అండ్ యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇది ఏ మంత్రము?
1: దిస్ ఇస్ మంత్ర.
0: కనుక ఇట్టి మంత్రతత్వాన్ని ఎంతోనో బోధిస్తూ వచ్చారు.
1: Such mantra is taught previously long back.
0: ఈ మంత్రం యొక్క శక్తి,
1: the power of mantra,
0: ఎంతనో ఉంటుండాలి.
1: It's mighty.
0: ఈ ప్రణవనాదం లోపల చాలా గొప్ప శక్తి ఉంటుండాలి.
1: The sound of pranava has got that mighty infinite power.
0: ఈ ప్రణవం ఎట్లా వస్తుంది?
1: How do you get it?
0: ఇది అకార ఉకార మకారంతో కూడినటువంటిది.
1: It has got these the akara ukara makara.
0: కానీ మనం ఈనాడు కేవలం ఒకే రీతిగా చెప్తూ ఉంటున్నాం.
1: But we say it in the same way.
0: గాడ్ అని ఒక పేరు పదం వచ్చింది.
1: హియర్ ఇస్ ఎ వర్డ్ గాడ్.
0: గాడ్ అంటే ఏమిటి? దీని స్పెల్లింగ్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ గాడ్?
0: జిఓడి. మూడు అక్షరాలు చేరినప్పుడు గాడ్ అయిపోయింది.
1: దేర్ ఆర్ 3 లెటర్స్ జిఓడి గాడ్.
0: అదే విధంగా ఓం అనేటువంటి పదమునకు స్పెల్లింగ్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ ఓం?
0: ఆ ఊం. ఇది ఓం అయిపోయింది.
1: 3 హియర్ ఆ ఊం.
0: ప్రతి శబ్దమును కూడాను కొన్ని పదములు చేరినప్పుడే, ఇది ఒక అక్షరం చేరినప్పుడే ఇది ఒక శబ్ద రూపంగా బదిలీ అవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది కాంబినేషన్ ఆఫ్ ద లెటర్స్ దట్ విల్ కమ్ అవుట్ బై వే ఆఫ్ సౌండ్.
0: కనుక ఆ ఉ ఉం.
1: సో ఆ ఉ ఉం
0: దానిని భూర్ భువ సువః గాయత్రి మంత్రంలో భూర్ భువ సువః.
1: దిస్ ఈస్ సెడ్ ఇన్ గాయత్రి మంత్ర. భూర్ భువ సువః.
0: భూలోక భూవర్లోక స్వర్లోకము అన్నారు.
1: దిస్ ఈస్ భూలోక భూవర్లోక స్వర్లోకం.
0: ఎక్కడ ఉంటుంది భూలోకము?
1: వేర్ ఆర్ దీస్?
0: ఈ భూలోకం అనగా ప్రకృతి అని అంటున్నారు. కాదు కాదు.
1: వి సే భూలోక ఇస్ నేచర్. నో,
0: ఇది మెటీరియలైజేషన్, బాడీ.
1: దిస్ భూలోక ఇస్ ద బాడీ, మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే భూలోక. భూర్ అదే దేహము.
1: సో ద ఫస్ట్ వన్ భూ, దట్స్ బాడీ.
0: ఇంకా భువహా.
1: సెకండ్ భూ
0: అదే వైబ్రేషన్.
1: భూవహ వైబ్రేషన్.
0: ఆ వైబ్రేషన్ లైఫ్, ప్రాణము.
1: దట్ వైబ్రేషన్ ఇస్ లైఫ్, ప్రాణ.
0: సువహ అది రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞాన, స్పిరిచువల్.
0: ప్రజ్ఞానం, ప్రాణం, దేహం, మూడింటి యొక్క ఏకత్వమే భూర్ భువ సువహ.
1: So the unity of these three, prajnana, the spiritual prana, the life, and deha, the body.
0: Kanuka ee bhurbhuvasthanam ante bhulokam bhurlokam swaralokam ekkadekkado lokalu ivi ekkado levu anta mana dehame.
1: It does not mean there are three separate worlds, bhuloka, bhurloka and
0: swaraloka. The one you think you are, that is body.
1: The one you think you are is the body.
0: The one others think you are, ade life.
1: The one others think you are is the life.
0: The one you really are, ade mana gnana.
1: The one Atma. You really are is prajnana, spiritual.
0: Prajnanam brahmanar.
1: This prajnana, spiritual, is Brahman.
0: Kanuka daivam anetundi ekkadalo ledu.
1: So God is not separate from you.
0: Viluvaleni inipe pettayandu.
1: In this iron safe which has no value.
0: Iron safe ki emi viluvaledu.
1: Iron safe has
0: Kani
1: no value.
0: Lopala pettetundi nagalakanta chala vilivu untundi.
1: But the jewels of the iron safe are highly valuable.
0: Kabatti mana deham anetundi viluvaleni inipe pette.
1: So body is an iron safe that has no value.
0: Illo undadi sadgunamulu sadaacharamulu satchintannu satpravartanu satchitta ivanni viluvainatuntivanni unnai lopala.
1: That present valuable jewels inside, the good feeling, good emotions, good thought, good conduct within.
0: Kanukane ee lopala unnatundi danini manamu deenni chakkaga upayoginchukovali.
1: So we should make use of these valuables.
0: Ee lopala unnatundi danini kaapadukuntu raavali.
1: We should safeguard present those which are present inside.
0: Adi vibration.
1: That is vibration.
0: Aa vibration lekapothe deham em maatramu kadaledu.
1: Without this vibration the body cannot move.
0: Idi kevalam jadamainatuntedi.
1: Body is inert.
0: Adhe vidhamgane
1: likewise
0: manlo lenivu maatram bayitiki raavu.
1: That which is not within you will not come out.
0: Lopala unni aa vidyalu.
1: That is there latent.
0: Lopala bayita padutu vastundi.
1: But it should become patent later.
0: Lenivu bayita raavadaniki veelu kaadu.
1: That which is not within cannot come out.
0: Lenivu raavadaniki veelu kaadu. Unnadi povadaniki veelu kaadu.
1: That which exists cannot vanish. That which is not there cannot go.
0: Unnavi unnavi.
1: All are present there within.
0: Everything is reflection of the inner being.
1: Everything is the reflection of the inner being.
0: Anni mana reflection, reaction, resound.
1: Everything comes out as reaction, reflection.
0: Kanuka daiva vishayam lopala okka nirmalamaina premanu penchukunte chaalu.
1: In respect of God, if you develop pure love, that
0: ee vaigyanamlo kuda enno parishodhanalu cheyavachunu.
1: In the field of science you can do research.
0: Ee parishodhanante prema chetane cheyali.
1: You should do research with love.
0: ప్రేమ చేత కాకుండా రీసెర్చ్ చేయడానికి వీలే కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేట్ విదౌట్ లవ్.
0: ఈ రీసెర్చ్ అనేటువంటిది ఏంటి?
1: వాట్ ఇస్ దిస్ రీసెర్చ్?
0: దేనిని చేస్తున్నావు?
1: వాట్ ఇస్ దట్ యు డు?
0: ఎవరిని చేస్తున్నావు?
1: హూ ఇస్ డూయింగ్?
0: ఎందుకు చేస్తున్నావు?
1: వై?
0: ఎట్లా చేస్తున్నావు?
1: హౌ?
0: ఈ క్వశ్చన్ వేసుకో.
1: పుట్ ఏ క్వశ్చన్ లైక్ దట్.
0: నిన్ను నీవు చేసుకోవాలి.
1: యు హావ్ టు సెర్చ్ ఫర్ యువర్సెల్ఫ్.
0: యామ్ ఐ గుడ్ ఆర్ బ్యాడ్?
1: యు షుడ్ రీసెర్చ్ ఫర్ యువర్సెల్ఫ్. యామ్ ఐ గుడ్ ఆర్ బ్యాడ్?
0: ఆ విధమైనటువంటి దాన్ని తీసుకుంటే ఇంకా ఏ రీసెర్చ్ ఇవ్వదు.
1: If you do research like that, you don't need any other.
0: Ni atma ne neeku sakshiga untuntadi.
1: Your conscience atma will stand as a witness.
0: Ni atma sakshi annaru.
1: That is, your atma stands as a witness.
0: Ni yokka bhavamulu pavitramainaviga undali.
1: Your feelings should be sacred.
0: Idi ye prachina kaalam nundi kudanu inni parishodhanalaku moola kaaranam.
1: This is the cause for several of the investigations.
0: Daivam paina sampurnamaina prema undatam chetane Vishwamitrudu inta tapas cheyagaligadu.
1: Because of total love on God, Vishwamitra could succeed in his
0: Vasishtudu.
1: Research. Vasishtha.
0: ఈ వశిష్ఠుని యొక్క శబ్దం కూడా ప్రత్యేకమైనటువంటిది.
1: The Vasishtha is also separate and important.
0: Vasishtha. System ను అనుసరించేటువంటి వాడు వశిష్ఠుడు.
1: Vasishtha. The one who follows system is Vasishtha.
0: అనగా ఏమి? మన క్రమశిక్షణను అనుసరిస్తూ రావాలి.
1: Meaning he follows discipline.
0: ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుంది ప్రతి దానికి కూడా.
1: For everything there is a system.
0: ఇప్పుడు ఒక ఇది టంబ్లర్ ఉంటుంది.
1: Here is a tumbler.
0: ఈ టంబ్లర్ కి ఏదైనా ఒక పాత్రకు ఒక అట్ట పెట్టిందంటే, కాగితం పెట్టిందంటే, తిప్పి పెట్టితే ఆ అట్ట కరుచుకుంటుంది.
1: This tumbler is there, it is covered by a pad. If you reverse it, it will stick on to the tumbler.
0: కారణం ఏంటి? లోపల ఉన్నటువంటి ఒక గాలి దాన్ని ఆకర్షిస్తుంది.
1: Because it is drawn by the pressure force of the air within.
0: ప్రతి దాని ఎందుకు కూడాను ఒక మ్యాగ్నెట్ ఉంటుండాలి.
1: Everything has got this magnet.
0: Ah, magnet is attraction power.
1: That magnet stands for attraction power.
0: Ah, attraction swarupame daivamu.
1: That power of attraction is God.
0: Prati manavuni endu untundadi.
1: That's present in every human being.
0: Daivam nandu 100% untundadi.
1: But there in God there is 100% of attraction.
0: 100% ta untundadi.
1: 100%.
0: Kanukane
1: so
0: aa vidhamaina jagatunanta kudunu aakarshistundi.
1: Therefore God attracts the whole world.
0: Atti attraction aa magnet tho manam kuda chernappudu manam kuda magnet aipothamu.
1: When once we are in the company of the magnet, you turn into
0: Brahma
1: the magnet.
0: Brahmavit brahmaiva bhavati.
1: The knower of the Brahman becomes Brahman.
0: Oka magnet nu iron piece pettu sei అది కరుచుకుంటుంది.
1: The iron piece sticks to a magnet.
0: ఆ ఐరన్ పీస్ ను మ్యాగ్నెట్ తో అట్టనే ఒక రెండు దినములు పెట్టేసేయి.
1: If you keep the iron piece with the magnet for 2 days,
0: మూడవ దినము ఐరన్ పీస్ మ్యాగ్నెట్ అయిపోతుంది.
1: Third day iron piece becomes a magnet.
0: ఇది ఏ నిజమైనటువంటి పరిశోధన.
1: This is true research.
0: దైవానికి సమీపంగా ఉంటే,
1: if you are near God,
0: దైవ ప్రేమకు సన్నిహితంగా ఉంటున్నప్పుడు,
1: if you are near God's love,
0: become God.
1: You become God.
0: కనుకనే మనము దివ్యత్వాన్ని మనం పొందడానికి ఏ సాధనలో చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు రిసార్ట్ టు స్పిరిచువల్ పర్సూట్స్ టు అటైన్ హ్యూమానిటీ.
0: ప్రేమకు సంబంధించినటువంటి యొక్క భావములు మనలో రావాలి.
1: యు డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ లవ్.
0: అది ఏ దైవత్వంగా మారిపోతుంది.
1: దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు డివినిటీ.
0: కనుక
1: సో
0: ఈ పరిశోధనలు భారతదేశం యొక్క విశిష్టతను మన సంస్కృతిని గురించి చెప్పమని వైస్ ఛాన్సలర్ మొట్టమొదటి కోరుకున్నాడు.
1: వైస్ ఛాన్సలర్ ఎట్ ద బిగినింగ్ రిక్వెస్టెడ్ భగవాన్ టు స్పీక్ టు అస్ ఆన్ ద రీసెర్చ్.
0: సంస్కృతి యొక్క తత్వము,
1: ద నేచర్ ఆఫ్ కల్చర్,
0: చాలా విచిత్రమైనటువంటి,
1: ఇట్స్ వెరీ మిస్టీరియస్, పెక్యూరియర్.
0: అద్దన నిన్నటి దినం వైస్ ఛాన్సలర్ కొంతమంది పిల్లలు అందరూ కలిసి మాట్లాడుతుండినాము.
1: Yesterday, vice chancellor, few students were present.
0: Swami, ఇది మా యొక్క అదృష్టము అన్నారు.
1: They all said, Swami, it's our good luck.
0: అదృష్టం.
1: It's our fortune, they said.
0: No, same word.
1: Oh, they said, అదృష్ట.
0: అదృష్టం అంటే ఏమిటి?
1: What do you mean by అదృష్ట?
0: My good luck అన్నారు.
1: They said, my good luck.
0: Good luck అంటే ఏమిటి?
1: What do you mean by good luck?
0: మంచి ప్రాప్తి అన్నారు.
1: He said, good deserved.
0: నేను ఏదో చెప్తూ వచ్చేసారు.
1: I go on telling.
0: కానీ అదృష్టం అది కాదు.
1: He's not అదృష్ట.
0: అదృష్టం అనే దృష్టి కనిపించినటువంటిది అదృష్టం అన్నారు.
1: Adrishta, that which is not seen with the eye.
0: Drishta, drishti kanipinchetundi kaadu adrishtam.
1: Adrishta, that which you don't see with the eye.
0: Adi ye daivattam.
1: That is divinity.
0: Drishti kanipinchadu.
1: You don't see.
0: Drishta, adi adrishta.
1: Adrishta, which is not seen.
0: Adrishtam anekundi annitni techipettestundi.
1: It is that adrishta that brings all.
0: Anni praaptunnu kaligimpachestundi.
1: It confers all
0: the things. Shariga manasika aadhyatmika tattvamunu kuda veligimpachestundi.
1: The physical, the psychic and spiritual.
0: Bhautika aadhyatmikamunu kuda veligimpachestundi.
1: The worldly, ethical, moral, spiritual.
0: Dharmika vaigyanikanga kuda veligimpachestundi.
1: Righteousness and scientific investigation.
0: Adi ye daiva drishti.
1: This is adrishta, the spiritual look.
0: కనుక అదృష్టం అనగా గుడ్ లక్ అని కాదు.
1: సో అదృష్ట ఇస్ నాట్ గుడ్ లక్.
0: కంటికి కనిపించినటువంటిది అదృష్టం.
1: సో దాట్ వాట్ యు డోంట్ సీ ఇస్ అదృష్ట.
0: అదృష్టం రావాలంటే ఒక్క ప్రేమ చేతనే రావాలి.
1: యు కెన్ హ్యావ్ దట్ అదృష్ట ఓన్లీ విత్ లవ్.
0: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: ఈ ప్రేమ. అందరి ఎందు కూడా ఉంటుంది.
1: దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కానీ ఎట్టి ప్రేమను?
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
0: ప్రాకృతమైన ప్రేమ కాదు. అది
1: ఇస్ నాట్ వరల్డ్లీ లవ్.
0: స్వార్థరహితమైన ప్రేమ.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్ లెస్.
0: ఇప్పుడు భార్యాభర్తలు స్వార్థం ఉంటుందని,
1: దేర్ సెల్ఫిష్నెస్ బిట్వీన్
0: హస్బెండ్ అండ్ వైఫ్. తల్లులకు స్వార్థం ఉంటుందని,
1: బిట్వీన్ చిల్డ్రన్
0: అన్న తమ్ములకు స్వార్థం ఉంటుందని, దేర్
1: సెల్ఫిష్నెస్ అమంగ్ బ్రదర్స్.
0: బంధుమిత్రులకు స్వార్థం ఉంటుందని,
1: సెల్ఫిష్నెస్ అమంగ్ రిలేషన్స్.
0: ఉండవలసింది ప్రాపంచిక ప్రేమ.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: కానీ దైవ ప్రేమకు మాత్రము హార్ట్ టు హార్ట్.
1: But the divine love, there is connection between heart.
0: అది ఎప్పుడు ఉండేటువంటిది.
1: It is present all the time.
0: మార్పు కలగనటువంటిది.
1: It is changeless.
0: ఇది ప్రేమ చేతనే వచ్చేటువంటిది.
1: You get out of love only.
0: కానీ అట్టు కాకుండా జపం తిప్పుకుంటూ కూర్చుంటే జపమాల చేతిలో ఉంటుంటారు, బుద్ధి మార్కెట్ లో తిరుగుతూ ఉంటారు, ఏ ప్రయోజనం?
1: But you may hold the talisman and repeat God's name, but the mind will go around the market streets there.
0: ధ్యానం కూర్చుంటున్నాము.
1: You sit for meditation.
0: ఏమిటి నువ్వు ధ్యానానికి ఫోటో కోసం కూర్చుంటున్నావా?
1: Do you sit for meditation for a photograph?
0: కాదు, దీని వల్ల కాదు దైవత్వం నీకు రాదు.
1: You can't attain divinity that way.
0: మానసిక స్థిరత్వానికి మాత్రం మార్గాలు.
1: They are only the path to maintain the stability of
0: దైవత్వాన్ని పొందడానికి ప్రేమ ఒక్కటే మార్గం.
1: To attain divinity, love is the only path.
0: నీవు ఒక గాలము తీసుకుని పోయి నీటిలో వేయి.
1: Just put a hook there in water.
0: దానికి తాడు కట్టు.
1: And just
0: కానీ దీనికి చేప ఏనాడు కూడా చిక్కదు.
1: And you can never catch a fish there.
0: ఎంత కాలం నువ్వు కూర్చున్నా కూడా చేప చిక్కదు.
1: You may sit for long, you can never catch fish.
0: కానీ ఆ గాలమునకు ఒక ఎర్రను కుట్టు, లేక మాంసం పెట్టు, అప్పుడు అది తప్పదు.
1: But if you put a bait to the hook, you can catch a fish.
0: Earthworm. అది పెట్టేస్తే దాన్ని తినడానికి వస్తుంది ఆ చేప నీ చేతి పడుతుంది.
1: And once you keep this bait earth worm, you can catch a fish.
0: కనుక ఈ ప్రపంచం అనేటువంటి బావి లోపల,
1: in this world which is a well,
0: ప్రేమ అనేటువంటి పాశం పెట్టి,
1: put that rope of love, thread of love.
0: ఇది జగత్తులో మనం వేసిందంటే ఆ దైవత్వం అనేటువంటి చేప మనకు చిక్కేసేస్తుంది.
1: And you will have the divinity, the fish, you can catch hold of it.
0: అంతేకాని ప్రేమ లేకుండా ఇది ఏమాత్రం చిక్కడానికి వీలు కాదు.
1: విదౌట్ లవ్ ఇట్స్ ఇంపాసిబుల్ టు క్యాచ్ ద ఫిష్.
0: కనుక మనం ఈ ప్రేమను దైవ ప్రేమగా మార్చుకోవాలి.
1: సో వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ దిస్ వరల్డ్లీ లవ్ ఇన్ డివైన్ లవ్.
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: వాట్ ఎవర్ యు మే డూ విత్ లవ్, that then the work will be transformed into worship.
0: Mean ye paina cheyachu.
1: You may do anything.
0: Office ku veldu.
1: Go to office.
0: Engineering chesko.
1: Do engineering.
0: Doctor chesko. Shedyam chesko. Teach chesko. Ye pani chesina ivanta bhagavat prityartham anni odalu pettu tappaka ade nee prema.
1: You may work as an engineer or a doctor or a teacher. With the love, the work is transformed into worship.
0: Kevalam maatalato cheppinanta maatram chaladu.
1: Is not merely lip service.
0: Hrudayam tho raavali.
1: You should say out of your heart, wholehearted.
0: తప్పక ఒక క్షణంలో నీకు దైవం చిక్కుతుంది.
1: ఇన్ ఎ మోమెంట్ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: వెతకని అక్కరలేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఎందుకంటే ఎక్కడో ఉంటే కదా వెతకవల్ల.
1: బికాస్ హీస్ నాట్ ప్రెసెంట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: తల్లిదండ్రులైనా కొంత దూరం కావచ్చును కానీ దైవం దూరం కాదు.
1: పేరెంట్స్ మే బి అపార్ట్ ఫ్రమ్ యూ బట్ నాట్ గాడ్.
0: దైవం ఎప్పుడు కూడా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌ యూ, బిలో యూ, ఎవ్రీవేర్.
0: కనుక అట్టి దైవత్వాన్ని పొందడానికి ఒక్క ప్రేమ
1: నేర్చాలి.
0: ఈ ప్రేమ అనేటువంటి గాలాన్ని మీరు సంపాదించుకోండి.
1: హావ్ దట్ హుక్ ఆఫ్ లవ్.
0: అప్పుడే దైవత్వం మీకు లభ్యమవుతుంది.
1: దెన్ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: కనుక మన భారతీయ సంస్కృతి ఇంత సులభమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది.
1: కల్చర్ ఆఫ్ భారత్ టీచర్స్ ఈజీ పాత్. మన వైస్ ఛాన్సలర్
0: కూడా చెప్పాడు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్,
0: తోరణానికి మామిడి తోరణం కట్టారు పచ్చని ఆకులు.
1: యు ఫైండ్ ద బంటింగ్స్ దేర్ విత్ ద గ్రీన్ లీవ్స్.
0: కానీ ఇప్పుడు ఏదో అదొక అలంకారం కోసం అని చెప్పి ప్లాస్టిక్ లీవ్స్ అంతా పెట్టేసేస్తుంటారు.
1: బట్ ఫర్ డెకరేషన్ టుడే వీ మేక్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ లీవ్స్ గ్రీన్.
0: అయితే ఈ యొక్క గ్రీన్ లీవ్స్ ఎందుకు కోసం కట్టు వచ్చారు?
1: వై డు వీ కీప్ గ్రీన్?
0: మన ప్రాచీన కాలంలో ఈ సైన్స్ ను ఏనాడో మూర్ఖులైనటువంటి పల్లెటూరి వాళ్ళు కూడా తెలుసుకున్నారు.
1: ఈవెన్ ఇన్నోసెంట్ విలేజర్స్ ఆల్సో హావ్ నోన్ ద సీక్రెట్స్ ఆఫ్ సైన్స్.
0: చిన్న ఇంటిలో పెళ్లి చేస్తుంటారు.
1: దే పర్ఫార్మ్ ద వెడ్డింగ్ దేర్.
0: ఇంటి ముందు బత్తన ఆకులతో ఒక పందెలు వేసుకుంటారు. ఎందుకోసం
1: వేస్తున్నారు?
0: వాళ్ళకి ఆనాడంతా ఈ షామియాలంతా చిక్కలేదా?
1: డోంట్ దే హావ్ ద షామియానాస్ ఆఫ్ ద ప్రెసెంట్ డే?
0: కాదు కాదు, ఆనాడు కూడా వీళ్ళకి చాలా వైజ్ఞాన శాస్త్రం తెలిసింది.
1: దే నో ద సైన్స్ ఈవెన్ దెన్.
0: ఈ చిన్న ప్రదేశంలో
1: ఇన్ స్మాల్ ప్లేస్
0: ఎక్కువ మంది చేరిపోతారు.
1: మెనీ గ్యాదర్ దేర్.
0: వారు ఇచ్చినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడో మనకు పోతుంది, మనకే తీర్చుకుంటుంటాం.
1: ఆల్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇస్ రిలీజ్డ్ ఇన్ ఎక్సలేషన్.
0: కార్బన్ డైఆక్సైడ్ ఆ పచ్చని ఆకులు తీసుకుంటుంది. పచ్చని ఆకులు మనకు దీన్ని ప్రాణవాయువును అందిస్తుంది.
1: ద గ్రీన్ లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ యూ బ్రీద్ అవుట్ అండ్ ఇన్ టర్న్ గివ్ ఆక్సిజన్ టు యూ.
0: ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది.
1: ఇట్ రిలీజెస్ ఆక్సిజన్ అండ్ రిసీవ్స్ కార్బన్ డైఆక్సైడ్.
0: కనిపెట్టుకున్నారు పల్లెటూరు వాళ్ళు కూడా.
1: ఇన్నోసెంట్ విలేజెస్
0: ఇప్పుడు కూడా మన ఇంటికి తోరణం కట్టేది ఈ కారణం చేతనే.
1: ఈవెన్ టుడే వీ హావ్ దట్ తోరణం.
0: మనం ఇంట్లో మనం ఇసుకుంటాం. మనం వదిలినటువంటి యొక్క ఈ కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు దాన్ని తీసుకుంటుంది.
1: ద గ్రీన్ లీవ్స్ యాక్సెప్ట్ రిసీవ్ ద కార్బన్ డైఆక్సైడ్.
0: దానిలో ఉన్నటువంటి ప్రాణవాయువును మనకు అందిస్తుంది.
1: అండ్ ఇట్ గివ్స్ యు ది ఆక్సిజన్.
0: కనుక ఈ వైజ్ఞానిక శాస్త్రం అనేటువంటిది ఈనాడు కొత్తగా తయారైనటువంటిది కాదు.
1: సో సైన్స్ ఈజ్ నాట్ ద వన్ ఆఫ్ టుడే.
0: పూర్వం ప్రతి గ్రామం కూడాను పెద్ద అడవుల మధ్యలో ఉండేటువంటిది.
1: ఇన్ ఓల్డెన్ డేస్ మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఫారెస్ట్.
0: అందువల్లనే వారికి ఏ జబ్బులు కూడా వచ్చేటువంటివి కాదు.
1: సో దే నెవర్ ఫెల్ సిక్ ఫర్ ఎనీ రీజన్.
0: హార్ట్ జబ్బులు అసలే లేదు.
1: దేర్ వర్ నో హార్ట్ ప్రాబ్లమ్.
0: అసలు అనేది రానే రాదు.
1: దేర్ వాస్ నో ప్రాబ్లమ్.
0: ఇసినోఫిలియా లేనే లేదు.
1: నో ఇసినోఫిలియా.
0: ఎందువల్ల?
1: వై?
0: ఎందుకంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ వృక్షాలంతా తీసుకుంటున్నాయి.
1: బికాస్ ట్రీస్ రిసీవ్ ది కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ ట్రీస్ ఎంత ఉపకారం చేస్తుందో అది ప్రాణవాయువుని అందిస్తున్నాయి.
1: ది ట్రీస్ గివ్ యు ఆక్సిజన్. వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
0: కానీ ఈ సత్యాన్ని గమనించుకోలేక చదువులు పెరిగేకొలది వృక్షాలు కొట్టివేస్తున్నారు.
1: We don't know the truth. We don't realize their importance, the trees. We cut down the trees now.
0: కనుకని మనకు ఆక్సిజన్ తక్కువైపోతుంది.
1: So there is shortage of oxygen.
0: కనుకని మనకు మనం చేతులారా చేసుకుంటున్నాం మన ప్రమాదాలు.
1: All this danger is of our making.
0: ప్రపంచం అంతా కూడా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: The whole world is full of science and technology.
0: ఈ రెండు లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: Without these two, it's not possible to live.
0: ఈ సైన్స్ అనేటువంటిది,
1: this science,
0: electrical,
1: electricity.
0: అనగా పాజిటివ్.
1: Positive.
0: అనగా టెక్నాలజీ అనేది నెగిటివ్.
1: టెక్నాలజీ ఇస్ నెగిటివ్.
0: ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఉంటుండాలి.
1: ద సైన్స్ అండ్ టెక్నాలజీ నెగిటివ్ అండ్ పాజిటివ్.
0: నెగిటివ్ పాజిటివ్ థాట్స్ కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ పాజిటివ్ నెగిటివ్ థాట్స్ విత్ ఇన్ us.
0: మన మనసు లోపల నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే పాజిటివ్ డివైన్ రానే రాదు.
1: If you fill your mind with negative thoughts, you can never attain positive divinity.
0: మొట్టమొదటి లోపల నీవు పాజిటివ్ డిజైర్స్ డెవలప్ చేసుకోవాలి.
1: సో ఫిల్ యువర్ మైండ్ విత్ ద పాజిటివ్ డిజైర్స్ ఫస్ట్.
0: అప్పుడు ఈ నెగిటివ్ రావడానికి వీల్లేదు.
1: దెన్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద నెగటివిటీ దేర్.
0: కనుక ఈనాడు మనకంతా దుఃఖాలకు కష్టాలకు విచారాలకు కారణము మన నెగిటివ్ థాట్స్.
1: ద రీజన్ ఫర్ ఆల్ ది యాంగ్జైటీ అండ్ ద మిజరీ ఇస్
0: నెగటివ్ థాట్స్.
1: ఆల్ నెగటివ్ థాట్స్.
0: ఇంకా లైఫ్లెస్ థాట్స్.
1: సో దేర్ ఆర్ లైఫ్లెస్ థాట్స్.
0: పాజిటివ్ పెట్టుకో.
1: Fill it up with positive thoughts.
0: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి.
1: There is a bulb.
0: ఒట్టి పాజిటివ్ పెట్టు రాదు.
1: By connecting with the positive
0: wire. నెగటివ్ బల్బ్ కూడా ఉండాలి. అప్పుడు నెగటివ్ పాజిటివ్ రెండు చేసినప్పుడే బ్రైట్ లైట్ వచ్చేస్తుంది.
1: When once positive and negative are there, you get bright light.
0: కనుకని నీ బాడీ నెగటివ్.
1: The body is negative.
0: నీ లైఫ్ పాజిటివ్.
1: The life is positive.
0: ఈ రెండు చేరినప్పుడే
1: when both are there,
0: అది ఏ వైబ్రేషన్.
1: That is vibration.
0: ఆ వైబ్రేషన్ అనేటువంటిది సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: That very vibration is Satya Jnanam Anantam Brahma.
0: Satya Jnanam Anantam Brahma.
1: Satya Jnanam Anantam Brahma.
0: Adiye truth.
1: That is truth.
0: Adiye knowledge.
1: That is knowledge.
0: Not knowledge, wisdom.
1: That is not knowledge, wisdom.
0: Worldly knowledge, knowledge antaru.
1: That which is wisdom.
0: Divine knowledge. Wisdom antaru.
1: The divine knowledge is wisdom.
0: కనుక విజ్డమ్ పవర్ రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద పవర్ ఆఫ్
0: విజ్డమ్ పవర్ అనేటువంటిది కేవలం ప్రేమ చేతనే వస్తుంది.
1: యూ గెట్ ది పవర్ ఆఫ్ విజ్డమ్ అవుట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని హృదయం లోపల
1: ద హార్ట్ విదౌట్
0: జనరల్ నాలెడ్జ్ వస్తుంది.
1: యూ గెట్ ఓన్లీ జనరల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్ ఉండి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్ జనరల్ నాలెడ్జ్?
0: ఆ జనరల్ నాలెడ్జ్ కి కామన్ సెన్స్ కూడా ఏకం కావాలి.
1: యూ షుడ్ మిక్స్ ఇట్ విత్ కామన్ సెన్స్.
0: ఈ కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ చేరినప్పుడే అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ గా బయలుదేరుతుంది.
1: కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ టుగెదర్ విల్ గివ్ యూ ది ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కేవలం వైజ్ఞానిక శాస్త్రం అనేటువంటిది ఏదో ఒక అమెరికా లోపల, ఒక రష్యా లోపల, ఒక జర్మన్ లోపల చాలా అభివృద్ది అయిపోతుంది, అది మన భారతదేశంలో లేదే అని మీరు ఏమాత్రం తలుచుకోకండి.
1: స్టూడెంట్స్ డోంట్ ఫీల్ దట్ ద సైన్స్ ఇస్ ప్రోగ్రెసింగ్ ఇన్ అమెరికా, రష్యా.
0: ఈ దేశాలకంతా భారతదేశం నుంచినే బయలుదేరిపోయింది.
1: దే ఆర్ ఆల్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ భారత్ ఓన్లీ.
0: ఈ భారతదేశం నుంచి వచ్చినటువంటి యొక్క అధర్వణ వేదమే సర్వ దేశాలకు కూడా ఈ యొక్క విజ్ఞానాన్ని బోధిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అధర్వణ వేద ఆఫ్ భారత్ విచ్ ఇస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్ సైన్స్.
0: సమస్త అస్త్రశస్త్రముల విద్య అంతా కూడా అధర్వణ వేదంలో ఉంటుంది.
1: ఆల్ మోడర్న్ వెపన్స్ యూ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్.
0: అంతేకాదు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా దాంట్లోనే ఉంటుండాలి.
1: ది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్సో కంటైన్ దేర్ ఇన్ దట్ సెక్టర్. ఈ
0: హెల్త్ కి సంబంధించినంతా కూడా అధర్వణ వేదమే.
1: ఆల్ దట్ referring to medicine and health are there in adharana veda.
0: Idhe Bharatvaja Maharshi kanipettadu.
1: This is discovered by Bharatvaja.
0: Andarkudunu Bharatadesamlo rushulu kanipettinattuve ee vidyalanni kuda.
1: These are all the inventions, discoveries of sages, saints of Bharat.
0: 1+1=2 anetundi kudanu Bharatadesame kanipettindi.
1: It is only the invention of Bharat that says 1+1=2.
0: కాని
1: బట్
0: ఆధ్యాత్మికంలో పోతే ఇది విరుద్ధం అయిపోతుంది.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాయింట్ ఇట్ ఇస్ జస్ట్ ది ఆపోజిట్.
0: చూడండి, మీకు బాగా తెలుసు 3-1=2 అంటారు మీరు.
1: యు ఆల్ సే 3-1=2.
0: ఇది లౌకికమైనటువంటి యొక్క ఒక జడమైనటువంటి యొక్క నెగటివ్ ఆన్సర్.
1: ఇట్ ఈస్ ద నెగటివ్ ఆన్సర్ విచ్ ఇస్ ఫిజికల్ వరల్డ్లీ అండ్ నెగటివ్.
0: ఈ ప్రపంచానికి అది రైటే.
1: ఫార్ ది వరల్డ్
0: స్పిరిచువల్ దీనికి 3-1=1 అంటాడు.
1: బట్ స్పిరిచువల్లీ స్పీకింగ్ 3-1=1.
0: అది ఎట్లా?
1: హౌ?
0: ఇది ఎవరు ప్రపంచం ఒప్పుకోరే.
1: ద వరల్డ్ విల్ నాట్ అక్సెప్ట్.
0: ప్రపంచం ఒప్పుకోనక్కర్లేదు, నేను ఒప్పుకుంటాను.
1: వరల్డ్ నీడ్ నాట్ అక్సెప్ట్. బట్ ఐ విల్.
0: నాకు అది సత్యమే.
1: ఇట్ ఇస్ ట్రూత్ టు మీ.
0: ఎంత సత్యము?
1: హౌ డు యు సే దట్?
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక మిర్రర్ ఉంటుంది.
1: హియర్ ఇస్ ద మిర్రర్.
0: ఈ మిర్రర్ ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
1: యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్.
0: నీవు,
1: యు,
0: మిర్రర్,
1: మిర్రర్
0: రిఫ్లెక్షన్
1: అండ్ ది రిఫ్లెక్షన్
0: మూడు ఉంటున్నాయి అక్కడ.
1: త్రీ ఆర్ దేర్.
0: నీవు,
1: యు,
0: నీ రిఫ్లెక్షన్,
1: యువర్ రిఫ్లెక్షన్,
0: మిర్రర్
1: అండ్ ద మిర్రర్
0: ఎన్నున్నాయి?
1: త్రీ.
0: మూడు ఉన్నాయి.
1: త్రీ ఆర్ దేర్.
0: మిర్రర్ తీసేసే,
1: రిమూవ్ ద మిర్రర్,
0: రిఫ్లెక్షన్ కూడా పోతుండాలి.
1: Remove the mirror.
0: మొదలు చూస్తే నీవు, నీ రిఫ్లెక్షన్, మిర్రర్ మూడు ఉంటున్నాయి.
1: అట్ ద బిగినింగ్ యూ, ద మిర్రర్ అండ్ ద రిఫ్లెక్షన్, త్రీ.
0: మూడు లోపల మిర్రర్ అనేటువంటిది ఒకటి తీసేసి ఒకటే ఉంటుంది.
1: జస్ట్ రిమూవ్ వన్ ద మిర్రర్.
0: దాంతో పాటు రిఫ్లెక్షన్ కూడా పోతుండాలి.
1: ఆటోమేటిక్ రిఫ్లెక్షన్.
0: అనగా
1: మీనింగ్
0: దేవుడు నీవు,
1: గాడ్ అండ్ యూ,
0: జీవుడు రిఫ్లెక్షన్,
1: ఇండివిజువల్ ఇస్ రిఫ్లెక్షన్,
0: మిర్రర్,
1: ద నేచర్ ఇస్ ద మిర్రర్.
0: కాబట్టి ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల జీవుడు అనే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్ ది ఇండివిజువల్ రిఫ్లెక్షన్ ఇస్ అబ్జర్వ్.
0: ప్రకృతి నీవు మర్చిపో,
1: ఫర్గెట్ ది నేచర్,
0: ఒక్కడే దేవుడు అయిపోతావు.
1: యూ బికమ్ గాడ్.
0: నో జీవుడు.
1: దేర్ ఇస్ నో సెపరేట్నెస్.
0: ఈ ప్రకృతి ఉండినంత వరకే
1: దట్ ఎగ్జిస్ట్ ఆన్ దిస్ నేచర్.
0: అది అర్థమవుతుందో కాదు, ఇంకొక చిన్న ఉదాహరణ.
1: యు మే ఫాలో ఆర్ నాట్ అనదర్ ఎగ్జాంపుల్.
0: ఏమిటి ఇది? పగలు.
1: This is daytime.
0: Daytime.
1: Daytime.
0: కనుక నీ ప్రపంచం అంతా కనిపిస్తుంది.
1: So you see the world.
0: ప్రపంచం కనిపించేంత వరకు దుఃఖం మనకు ఆవరించే ఉంటుంది.
1: So long you see the world, there is bound to be misery.
0: రాత్రి నిద్రపోతావు.
1: You sleep at night.
0: నిద్ర లోపల ఈ ప్రపంచం లేదు.
1: When you are in deep sleep, there is no world.
0: ఏది కనిపించదు నీకు.
1: You don't see anything.
0: దుఃఖం కూడా లేదు.
1: No misery either.
0: ప్రపంచం లేనప్పుడు దుఃఖము లేదు.
1: When there is no world, there is no misery.
0: ప్రపంచం ఉన్నప్పుడు దుఃఖము ఉంటుంది.
1: When there is world, there is misery.
0: కనుకనే ప్రపంచాన్ని మర్చిపోయే నిమిత్తమే మెడిటేషన్ అన్నారు.
1: To forget the world, meditation is prescribed.
0: కనుక ప్రపంచాన్ని మర్చే నిమిత్తం ఆ కొద్ది సమయమైనా మర్చవల్ల.
1: You should forget the world at least for some time.
0: ఎప్పుడు ఆనందంలో కూడా ప్రపంచాన్ని మర్చిపోతాం మనం.
1: In blissful state, you forget the world.
0: కనుకనే ఆనందం, సత్యం, జ్ఞానం, అనంతం.
1: That is ananda, which is the truth and infinite. That is
0: an. Adi nityanandam.
1: That's eternal.
0: Adi paramanandam.
1: That's supreme.
0: Adi yoganandam.
1: That's one of spiritual.
0: Adi advaitanandam.
1: That's non-dual.
0: Adi satchidanandam.
1: That is eternal truth.
0: Kanuka satchidanandam anetundi sat chit rendu chernappudu aanandamu.
1: So there is bliss when there is combination of sat existence to chit awareness.
0: Pillalu meeru chakkaga telusukovali.
1: Students should know
0: sat anaga emiti being.
1: Sat is being.
0: Being anaga emiti undatamu.
1: Being means existence.
0: Adi eppudu marpu chendakunda untundi.
1: It is changeless.
0: Edi marpu chendadu.
1: What is that is changeless?
0: Sugar chetilo untundadi.
1: Here is sugar.
0: ఈ షుగర్ పాయసంలో వేయి, టీలో వేయి, కాఫీలో వేయి, లడ్డులో వేయి, మైసూర్పాకు దేంట్లో వేసినా తీపి తీపి.
1: యు మిక్స్ ది షుగర్ ఐదర్ కాఫీ ఆర్ టీ ఆర్ రైస్ పుడింగ్ ఆర్ మైసూర్పాకు, ఇట్ ది టేస్ట్ విల్ నాట్ చేంజ్.
0: కాబట్టి అది సత్తు, ఎక్కడ పోయినప్పటికీ ఇది మారకుండా ఉంటుంటారు.
1: సో దట్ ఈస్ ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: దేనిని ఇది చేరుతున్నారో దానికి కూడా దీని గుణాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ గివ్స్ ది టేస్ట్ ఆఫ్ స్వీట్నెస్ టు ఎనీథింగ్ ది to which it is added.
0: Adi sat.
1: That is sat.
0: Idi chit.
1: This is chit.
0: Chanchalitundu. Neeru.
1: Here is water.
0: గుట్ట పైన పోసినా కిందికి దిగుతాయి ఆ నీరు.
1: ఈవెన్ వాటర్ ఇస్ దర్ ఇన్ ద మౌంటైన్ టాప్ ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
0: కనుకనే అవి కిందికి దిగేటువంటి స్వభావం.
1: దేర్ ఫోర్ ఇట్ హస్ గాట్ దిస్
0: క్వాలిటీ. అది చిట్ వాటర్.
1: చిట్ ఇస్ వాటర్.
0: సత్ షుగర్.
1: సత్ ఇస్ షుగర్.
0: షుగర్ ఇస్ షుగర్. వాటర్ ఇస్ వాటర్.
1: షుగర్ అండ్ వాటర్ ఆర్ అపార్ట్ సెపరేట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండు చేర్చేసేసి
1: మిక్స్ బోత్.
0: షుగర్ కాదు వాటర్ కాదు సిరప్ అయిపోతుంది.
1: ఇట్ ఇస్ నైదర్ షుగర్ ఆర్ వాటర్, ఇట్ ఇస్ సిరప్.
0: అనగా ఏమిటి, ఆ సత్తు ఈ చిత్తు రెండు చేరితే ఆనందం వచ్చేసింది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద సత్ అండ్ చిత్ టుగెదర్ వెన్ మిక్స్
0: రెండింటిని ఏకం చెయ్యాలి.
1: యూ షుడ్ యూనిఫై మిక్స్ బోత్.
0: జీవాత్మ పరమాత్మ ఏకత్వము.
1: The individual soul in the infinite
0: శాశ్వత ఆనందం.
1: That is eternal permanent bliss.
0: అది ఏ సచ్చిత్ ఆనందము.
1: That is one of existence and being.
0: అది అద్వైత ఆనందము. రెండు కాదు అక్కడ.
1: That is a non-dual.
0: దాన్ని ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్న.
1: There is only one, not two, non-dual.
0: కనుక
1: so
0: మనము దైవత్వం కోసమని అనేక రీతిలో ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: So we don't need to make all efforts.
0: పెంచుకోండి, అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: అందరిలోనూ దైవత్వం ఉన్నదని విశ్వసించండి.
1: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవరీవన్.
0: నీ తత్వము దైవంతో ఏకం చేయాలి.
1: బట్ మేక్ యువర్ నేచర్ టోటలీ ఐడెంటిఫైడ్ విత్ ద డివైన్.
0: కనుక
1: సో
0: విద్యార్థులు,
1: స్టూడెంట్,
0: భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాల్సిన విషయం ఉంది.
1: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ గాట్ టు నో అబౌట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: సంస్కృతిలో లేనటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ సెపరేట్ విచ్ ఇస్ నాట్ మెన్షన్.
0: పిల్లలు కొన్ని రకమైనటువంటి యొక్క యోచనలు చేస్తుంటారు.
1: స్టూడెంట్స్ హ్యావ్ సర్టన్ థాట్స్ నౌ.
0: స్వామి చెప్తుంటాడు కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ ఒకటే.
1: స్వామి స్పీక్స్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ ఇస్ ఓన్లీ వన్.
0: ఏమిటది?
1: వాట్స్ దాట్?
0: కల్చర్ ఒక్కటే.
1: కల్చర్ ఇస్ వన్.
0: కాస్ట్ ఒక్కటే.
1: కాస్ట్ ఇస్ వన్.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఆ పిల్లలకు నచ్చినప్పుడు ఆ స్వామి చెప్పాడే కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఎవరైతే మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటారు.
1: Swami said, caste of humanity, let him be anybody, I will marry anyone.
0: Nijame.
1: Yes.
0: Caste of humanity.
1: Caste of humanity.
0: No kulamu, no matamu, no idilenu. But what about culture?
1: So in fact, there is no caste, creed and color. How about culture?
0: Caste nu matrame nivu cheskuntunnavu.
1: You think of caste.
0: Culture kuda teeskovali.
1: Also take into consideration culture.
0: Ee culture kalavadu.
1: The culture, you don't find it tallying, agreeing with other.
0: Culture, culture and it, adhe samskruti.
1: That is the actual culture.
0: Aa samskruti inko danto kalavadu.
1: It will never tally. There should be compatibility. Adhe
0: ఉంటేనే మాత్రమే కలుస్తుంది.
1: It will only be one with the reality.
0: మిగతా దాంతో కలవదు.
1: Not with the others.
0: కనుక మనము ఏ పని చేయవలసిందే గాని మొట్టమొదట మన కల్చర్ ను కూడా విచారించుకోవాలి.
1: So we should also think of the culture first.
0: దీనిని సాంప్రదాయము అన్నారు.
1: This is called tradition.
0: సాంప్రదాయాన్ని అనుసరించినప్పుడు వాళ్ళకి సుక్షేమమే లభిస్తుంది.
1: When you follow the tradition, you will certainly progress.
0: తప్పక మనము కల్చర్ ను కూడా సాంప్రదాయాన్ని అనుసరించాలి.
1: సో వీ షుడ్ అబ్జర్వ్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్.
0: మనం చదువుకున్నటువంటి చదువు లోపల ఏదో అస్తవ్యస్తమైనటువంటి చదువులంతా చదివేసేసి అన్నిటినీ ఈక్వల్ అని అనుకుంటుంటాం.
1: బికాస్ ఆఫ్ ద కన్ఫ్యూజన్ అవుట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ యూ కాంట్ టేక్ ఎవ్రీథింగ్ వన్ ఈక్వల్.
0: త్యాగరాజ్ చెప్పాడు,
1: త్యాగరాజ్,
0: చీమలో బ్రహ్మలో. ఓ భగవంతుడా, చీమలో నుంచి బ్రహ్మ వరకు నీవే ఉంటున్నావు అని చెప్పాడు.
1: త్యాగరాజ్ సెడ్, ఓ గాడ్, యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ అన్ హ్యాండ్ టు బ్రహ్మ.
0: అయితే చీమ కుట్టినప్పుడు కొట్టేస్తాము, బ్రహ్మ వచ్చినప్పుడు నమస్కరిస్తాము.
1: Then once there is ant that is giving the problem, then you'll suddenly kill it there. Then where is this equality?
0: Enduku chimalo brahmalo unnappudu chimaku kuda namaskaram cheyali kada.
1: And God is there in ant, why don't you respect it?
0: Aha. Cheyam manam.
1: No, you don't do that.
0: Endukante aakaranni aadharam teeskunnam.
1: Because you go by the specific form.
0: ఆకారం కాదు.
1: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ ఇంపార్టెంట్.
0: ఆనందం ప్రధానం.
1: అండ్ ఇట్స్ ద బ్లిస్ విచ్.
0: దానిలోన దైవత్వం ఉంది, దీనిలోన దైవత్వం ఉంది.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ బోత్.
0: చీమ ఎంత చిన్నది,
1: అండ్ ఇట్స్ సో స్మాల్.
0: అది కుట్టితే ఎంత నొప్పి చేస్తుంటుందా?
1: వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ ఇట్ వుడ్ కాజ్.
0: ఈ నొప్పి దాంట్లో ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తి?
1: వేర్ ఫ్రమ్ యు గాట్ ఇట్ ద పెయిన్?
0: చీమ చిన్నదే,
1: ఇట్ ఇస్ సో స్మాల్.
0: ఇంత శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది?
1: వాట్ ఎ మైటీ పవర్ ఇట్ హస్, హౌ కుడ్ గెట్ ఇట్?
0: తేరు చాలా చిన్నది.
1: ది స్కార్పియన్ ఇస్.
0: అది కుట్టితే బో భరించలేని బాధగా ఉంటుంది.
1: ది స్కార్పియన్ బైట్స్ యు కెనాట్ బేర్.
0: ఈ శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ ఇట్ గాట్?
0: చీమలోనే ఇంత శక్తి ఉన్నప్పుడు మానవుడి యందు ఎంత శక్తి ఉంటుంది?
1: అండ్ సచ్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ యాంట్, వై నాట్ ఇన్ హ్యూమన్?
0: కనుకనే మానవుని యందు సమస్త శక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హాస్ గాట్ ఆల్ ద పవర్.
0: ఆ పవర్ లేనటువంటి మానవుడే లేదు.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ వితౌట్ దట్ పవర్.
0: కానీ తెలుసుకోలేక అవస్థ పడుతున్నాడు.
1: వి సఫర్ బికాస్ వి డోంట్ నో.
0: తెలుసుకుంటే చాలా సులభంగా ఆనందిస్తాడు.
1: దెన్ వన్స్ యు ఆర్ అవేర్ యు విల్ ఎంజాయ్ ద బ్లెస్.
0: కనుక దైవత్వాన్ని మనం హృదయమునందు చిత్రించుకొని తద్వారా దైవత్వాన్ని ఆనందాన్ని అందుకోవడానికి ప్రయత్నించండి.
1: దేర్ఫోర్ వి షుడ్ పోర్ట్రే పిక్చరైజ్ డివినిటీ విత్ ఇన్ అవర్ సెల్వ్స్ అండ్ అటైన్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: కనుక ఈ దేహానికి కూడా ఒక పవిత్రత కావాలి.
1: ద బాడీ ఆల్సో షుడ్ బి
0: దేహం పవిత్రం కావాలంటే దైవనామాన్ని స్మరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది శాంక్టిటీ ది సేక్రెడ్నెస్ ఆఫ్ ద బాడీ
0: మనసు పవిత్రం ధ్యానంలో పోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ద మైండ్ సేక్రెడ్
0: ధ్యానము ధ్యాన సహిత జపము రెండు కూడా ఉండాలి.
1: Therefore, the chanting of the God's name and meditation, both are needed.
0: You samarpanam cheseetundi prema tattvam.
1: You should have equal mindedness in both. That is love.
0: Ikkada oka taalam untundali.
1: Here is lock.
0: Taalam.
1: Oh, taalam swami. Taalam.
0: ఈ చేతిలో ఒక తాళం ఉంది, ఈ చేతిలో ఒక తాళం ఉంది.
1: ఓ యు హోల్డ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ద తాళం.
0: కానీ రెండు తాళంలు కలిసినప్పుడే శబ్దం వచ్చేస్తుంది.
1: అన్లెస్ యు జాయిన్ బోత్ యు డోంట్ గెట్ ద సౌండ్.
0: జప ధ్యాన రిప్రజెంట్ ధ్యానం రెండు కూడా చేరినప్పుడే అక్కడ ఒక విధమైనటువంటి నిర్వికల్ప స్థితి మనకు ఏర్పడుతుంది.
1: వన్ ఈస్ చాంటింగ్ ద నేమ్, అదర్ ఇస్ మెడిటేషన్. దెన్ యుల్ హావ్ ద బెనిఫిట్ విత్ బోత్ ఆఫ్ దెం.
0: ఆ నిర్వికల్పమే నిజమైనటువంటి వికల్పం.
1: అండ్ దట్ స్టేట్ ఈస్ ది వన్ దట్ ఇస్ టు బి అటైన్డ్.
0: ఈ తత్వమును ఏదో సాధన చేస్తున్నారు కానీ దాని వల్ల రాదు మనకు.
1: మెనీ పీపుల్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఎందుకు ఉన్నటువంటి గాఢమైనటువంటి ప్రేమ ఉండాలి.
1: యూ షుడ్ హావ్
0: విశ్వాసం కూడా ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ ఇంటెన్స్ లవ్.
0: ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దట్ ఫెయిత్.
0: ఈ ప్రేమతను మనం సాధించాలి.
1: విత్ దిస్ లవ్ వి షుడ్ అచీవ్.
0: భజన బినా సుఖ శాంతి నకీ.
2: భజన బినా సుఖ శాంతి నకీ.

అస్థిరం యవ్వనం ధనం. అస్థిరం ధారా పుత్రాది ధర్మ

0: ప్రోగ్రామ్స్
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అస్థిరం జీవనం లోకే. మనం జీవించినటువంటి ఈ లోకము స్థిరమైనది కాదు.
0: ది వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ఈజ్ ట్రాన్సిటరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్.
1: అస్థిరం యవ్వనం ధనం. యవ్వనం అన్నటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది మాత్రమే.
0: యూత్ ఈజ్ దట్ విచ్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్.
1: ఇదికి దీనికి ప్రారంభము అంత్యము అన్నటువంటిది లేదు.
0: దెర్ ఈజ్ నో బిగినింగ్ ఫర్ దిస్ నార్ ఎండ్.
1: ఇట్టి మిడిమాలకు యవ్వనమును చూచి మిడిసిపోవటం ఇది విద్యావంతుల యొక్క తత్వము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ ది ఎడ్యుకేటెడ్ వన్స్ టు టేక్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దిస్ ట్రాన్సియంట్ యూత్.
1: ధనమా, ఇది కూడా నువ్వు స్థిరమైనటువంటిది కాదు.
0: ఈవెన్ వెల్త్ ఈజ్ నాట్ స్టడీ ఇన్ దట్ సెన్స్.
1: ఇది కేవలం కదిలిపోయే మేఘముల వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
1: ఏనాటికి కూడాను అది మనం ఉద్ధారం గావించినటువంటిది కాదు.
0: ఈవెన్ ది యూత్ ఆల్సో ఈజ్ నాట్ లైక్ దాట్.
1: ఇక అస్థిరం ధారాపుత్రాదులు. ధారాపుత్రాదులు వీరు కూడాను కేవలము మధ్యలో ఆవరించి మధ్యలో విడిపోయేటువంటి వారే.
0: వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ కమ్స్ అక్కర్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్ ఇన్ ద మిడిల్ అలోన్.
1: పెళ్లికి పూర్వము భార్య ఎవరు, భర్త ఎవరు?
0: బిఫోర్ మ్యారేజ్ హూ ఈజ్ వైఫ్ అండ్ హూ ఈజ్ హస్బెండ్?
1: తెలియదు.
0: నో,
1: మధ్యలో వచ్చి మధ్యలోనే ఒకరికొకరు వియోగం సంభవిస్తుంటుంది.
0: ది రిలేషన్షిప్ డెవలప్స్ ఇన్ ద మిడిల్ అండ్ ఇట్ గెట్స్ డిస్ఇంటిగ్రేటెడ్ ఆల్సో ఇన్ ద మిడిల్.
1: బిడ్డలు కూడాను అంతే.
0: చిల్డ్రన్ ఆల్సో ఆర్ లైక్ దాట్.
1: పుట్టక పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
0: బిఫోర్ బర్త్ హూ ఈజ్ ఫాదర్ అండ్